రామణ్ణగాణిగన ఇళ్ళలు ఆశ్రయపడైనారు విక్రమరాజే. ఆయన అనుగ్రహ కొన్నాయి శనిదేవిరు. శనిదేవిరిని గాణిగిరణ జాతి దాయన పని పేరు దేవిరికి జాతి ధర్మ ఊలైజీ అండ ఒరి గాణిగే మలుపునంచిన బేలిని శనిదేవిరు మలుపుపేరు. కొంచెం గాణుగు తిక్కునంచిన కొంచెం అవు తారాయావడు అతను కరుంబావడు కొజంటిలా ఒరి అంద ఎంచ ఆడిగే ఆడిగే పుంటుదు పుంటుదు పుడిపేరా అవే రీతిలు శని పత్తుండా ఆయన బరెలాది పుడుపుడు పంపిన సత్య ఆ రూపడు ఆయన గాణిగే రామణ్ణ గాణిగే కొన్నంచిన ఆ ఉంది ఆశయోగబడాదు శనిదేవేరిన ఆజ్ఞ లెక్క గాణగాపుర పంపినంచిన ఊరును ఆ రామణ్ణ గాణిగన కుటుంబ దగ్గరికి విడుదల కొరియగే విక్రమాదిత్య ఇంచిత్తిన పొరుల కథేను పుణ్యప్రదమైన కథేను మహారాష్ట్ర భాషడు బరిదితేరు అవెను చిన్మయదాసేరు కన్నడుగు కొనతేరు. చిన్మయదాసేరు పంపినారన్న పుదరు దుమ్ము లక్ష్మణదాసేరు నిట్టండు ఆన్న కెక్కులుడు ఉంజి కప్పు దగ్గర ఇత్తండిగే అవు మాజోడు నండ ఈ విక్రమాదిత్యన చరిత్రను యక్షగాన రూపుడు బరుడు బరువుడు పండుదు ఆన్న గురు మహాలింగదేవిరు పండిరిగే. అంచ ఆ మహాలింగ గురు పండిలక ఆ చిన్మయ దాసేరు లక్ష్మణ దాసేరు యక్షగాన దాటిడు నిన్ను బరేరు ఐదు కరికి చిన్మయ దాసేరును పుదరాండు యతి గణ ప్రాసయింక దాలా తెలియందు తెరిపిన రూపుడు అను బరితే అవిను బుద్ధి అంతర్నగలు సరిమలతొందు పోడు పనిపినంచిన ఉంజి వారి వినయను ఆరు ప్రదర్శన మలదేరు. మంత్రత్ నిన్ను ఓదుదు కేండుదు నిన్ను జనకులకి తెరిపావు నగలగి నా 20,000 నమస్కార ఉండు ఉంది పండేరు. ఆర్నస నమస్కారం పడారు ఆర్నాథ మల్ల జనకులు నమకండితాత్ అర్న సజ్జనికే మల్లే ఐకి బొడదు యక్షగాన రూపడిపునంచిన ఈ ఉంజి గ్రంథను ఇని కానక తాళమద్దుల రూపద సేవేడు పుణ్యక్షేత్ర వాయనంచిన ఈ బజిపేడు నమ గుబ్బావనంచిన అవకాశం క్షేత్రద ధర్మదర్శులు ఆడళిత మండలి దగ్గర మలత కోరుతారు. ఈ కథను ముల్ప తాళమద్దుల రూపడు వ్యక్తపడిసేనంచిన మాత హిమ్మేళద ముమ్మేళద కళావిదెరిగల బత్తు సేరినంచిన భక్త జనుకులెగల మా తెరగల స్వామి శనీశ్వరే సన్మంగళను ఉండు మాల్పడు పండుదు మా తెరల ప్రార్థన మాల్పడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా.

పండ వేద తెరదినంచిన మలమల్ల విద్వాంసరు సంస్కృత విద్వాంసరునకుడు ఉందు యాను తుళు భాషడు భరతయపంద ఉందే నిర్లక్ష్యం అల్పడే దయపన్నగా ఈ భాషడు దాలజ్జి ఆ ఐటుప్పున విషయ వస్తు బహళ ముఖ్య అంద దయపన్నగా యాను తూంద్ పన్పే అకులు అగ్నింద్ పన్పేరు అయిత బేల అవుమల్పున బేల రడ్డల ఉంచే ఆయన ద్వారా అకులు సంస్కృతడు బరేతేరు యాను తుళుటు బరేతే అవ్వేరామే అవ్వేరామే ఆయన ద్వారా ఉందేను తుళుటు బరేతే పండదు నీకుడు నిర్లక్ష్యం అల్పడే నెట్టుల సత్ ఉందుల దేవకీ నందన కృష్ణననే కథ నేను పనుందుప్పును ఆయన ద్వారా నెక్కు మన్నని కొరలే పండుదే కవి ఆ కావ్యను ముందువరితం పోపేరు అవత్తా వందే ఏతు పొర్లుద ఉంది సంరచన మల్పేరు ఆ భక్తి భావ ఆ తుళుటుల భారీ శోకుడు వ్యక్తాపుడు ఎంచపండగా కృష్ణే హస్తినావతి ద్వారకి పిరపిరపున ఉంచి పద్యన భారీ పొర్లుడారు వర్ణన మల్పేరు.